0: All right, once again, welcome to everyone this morning for me and evening for you.
1: ఓకే అండి, మనం ఇప్పుడు ప్రారంభించుకుందాము. అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. మీ అందరికీ శుభ సాయంత్రము. ఇక్కడ నుండి నాకు శుభోదయంగా మీకు ప్రకటిస్తూ ఉన్నాను.
0: Last week we completed our study of the church.
1: గత వారం మనము సంఘం గురించి మనం నేర్చుకొని ఉన్నాము.
0: We studied what the church is and who built it.
1: మనం చూసుకున్నాము సంఘము అంటే ఏమిటి, దాని పనులు అంటే ఏమిటి అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకొని ఉన్నాము.
0: We studied who is the head of the church and how we can identify it.
1: అలాగే మనము సంఘం గురించి, సంఘమును ఎలా గుర్తించాలి లేదా సంఘముకు శిరస ఎవరై ఉన్నారనే విషయం గురించి నేర్చుకొని ఉన్నాము.
0: We talked about how we're supposed to worship in the church services and how we're to conduct ourselves.
1: అలాగే సంఘములో ఆరాధన క్రమములు ఎలా జరగాలి అనేటువంటి విషయం గురించి మనము నేర్చుకొని ఉన్నాము.
0: And we talked about the work and the hope that belongs to those who are in the church.
1: అలాగే సంఘములో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండవలసిన నిరీక్షణ ఏమై ఉండాలి అనే విషయం గురించి మనం నేర్చుకొని ఉన్నాము.
0: So today, Brother Ravi and I begin a new series on Christian living. Christian living.
1: అలాగే ఈరోజు మనమందరం కూడా కలిసి క్రైస్తవుని యొక్క జీవితము ఏమిటి అనే విషయం గురించి మనం నేర్చుకొని పోతూ ఉన్నాము.
0: So whereas the last series was about the big picture of the church, now we're going to look at individually how we should be living every day as a Christian.
1: మనము గడిచినటువంటి తరగతిలో సంఘం గురించి మనం నేర్చుకుని ఉన్నాము. అంటే ఒక పెద్ద ఉమ్మడిగా సంఘం ఎలాగా ఉండాలి లేదా సంఘంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉండాలి అని ఉమ్మడిగా మనం నేర్చుకొని ఉన్నాము. అయితే ఈ రోజు మనము ఇండివిజువల్ గా, అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మనం ఎలాగా ఉండాలి అనే దాని గురించి నేర్చుకుందాము.
0: So we have to understand that Christianity is not just something we believe. Of course, we have to believe in order to become a Christian, but it's not just the concept or idea of belief. There's a lot more to it.
1: చూడండి, క్రైస్తవ్యము అని అంటే కేవలము దేవుణ్ణి నమ్మడము, క్రీస్తును విశ్వసించడము మాత్రమే కాదు, అది ఇంకా వేరే ఏదైనా పనులు చేయాలి అని ఏదైనా ఉన్నది అని అంటే వాటన్నిటిని కూడా మనం చేయవలసిన వాటిగా ఉంది క్రైస్తవ్యం.
0: Christianity is a way of life, the way that we live every single day, when we approach others, when we wake up every morning, we make the decision, I'm going to live as a Christian, and that's what Christian living is all about.
1: చూడండి, క్రైస్తవ్యము అని అంటే ఒక మార్గము. మనము జీవించుతున్నటువంటి ప్రతి జీవితం కూడా ఇతరులకు మార్గాన్ని చూపించేదిగానే ఉండాలి క్రైస్తవ్యం అనగా. మనం క్రైస్తవునిగా జీవిస్తున్నాము అని అంటే ఇతరులకు మనం మార్గాన్ని చూపించే వారిగా, ఆ మార్గంలో మనం అనుసరించి నడిచే వారిగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది.
0: So when a person becomes a Christian, our relationship with Jesus should affect not only worship, as we've already talked about, but should affect the way that we think, the way that we speak, the way that we work. So this is a long sentence. This is a long sentence. So let me say it again. When we become a Christian, it ought to affect the way that we think and speak.
1: చూడండి, క్రైస్తవ్యం అంటే కేవలం ఆరాధన జరపడం మాత్రమే కాదు, మనం నడిచే నడవడికలో కానీ, మాట్లాడే మాటలో కానీ, ఇంకా ఏమైనా ఉన్నట్లయితే వాటిలో కానీ, ఇంకా దెన్
0: ఇట్ ఎఫెక్ట్స్ ద వే దట్ వి స్పెండ్ అవర్ మనీ,
1: మనం ధనాన్ని ఖర్చు పెట్టే విధానము కానీ.
0: Because as a Christian, you see, we understand that we are stewards, caretakers of everything God gives us.
1: చూడండి, మనం ప్రతిదీ కూడా దేవుడి దగ్గర నుండి బహుమానం పొందుకునే వారిగానే ఉంటున్నాము.
0: We also have to understand that living the Christian life affects the way that we treat our family.
1: చూడండి, మనం అలాగే క్రైస్తవునిగా జీవిస్తున్నాం అని అంటే మన కుటుంబాన్ని కూడా మనము నడిపించుకోవాల్సిన అవసరం ఉంది.
0: And not only how we treat our family, but how we treat others outside of our family, outside of the church.
1: Alage manam mana kutumbaniki maatrame kaadu sangamunu sangamu beti varini manamu prati okkarini kuda manamu prati okkariki kuda manamu mana treat chese variga undali ante variki manamu elaga spandinchali ane vishayamlo kuda manam undali.
0: In Galatians 2 and verse 20, I won't make you turn there. I'll just read it for you. Galatians 2 and verse 20.
1: చూడండి ఒకసారి వచనాలను చదువుకుందాము. కొలసీలకు రాసిన పత్రిక కొలసియన్స్ 3,
0: గలాతీయులకు 2 and verse 20. గలాతీయులకు 2 and verse 20.
1: గలాతీయన్స్ మీ గలాతీయన్స్ ఆర్ కొలసియన్స్
0: గలాతీయన్స్ విత్ ఎ
2: జీ గలతి
1: ఓ రైట్ ఓకే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము.
0: The Apostle Paul here says, I am crucified with Christ. Nevertheless, I live.
1: Galatians chapter 2, verse brother?
0: 20.
1: ఒకటో అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక.
0: And he says something interesting in this verse. It's not I that lives, but it's Christ that lives in me.
1: చూడండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. రైట్ ఓకే.
0: So as we think about Christian living, this series that we will look at for a few weeks, that is really the heart of Christian living. Understand that it's no longer me, but it's Christ living in me.
1: చూడండి క్రైస్తవునిగా జీవించడము అనే దాని గురించి మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఇక్కడ ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు అంటే, నేను కాదు జీవించేది, ఇక్కడ క్రీస్తే నాలో జీవించుతున్నాడు అని చెప్తున్నాడు.
0: Of course, the Christian still has to live in the world. We still have to go to work. We have to go to the market. We have to deal with people in the outside world.
1: చూడండి క్రైస్తవులు అంటే కేవలము ఆరాధనలో మాత్రమే, సంఘంలో మాత్రమే కాదు, వారు బయటికి వెళ్ళాలి, సమాజంలో తిరగాలి, అలాగే పనులు చేసుకుంటూ ఉండాలి, ఒకరితో ఒకరు మాట్లాడుతుండాలి, ఆ లోకంతో అలాగా మనం లోకంలో కూడా సంచరించుతూ ఉండేవారిగా ఉంటున్నాము.
0: But as someone who has been baptized into Christ, we have to understand, if I'm in the marketplace, if I'm with my family, if I'm with my friends, Christ is still controlling my life through the words that he tells us in the Bible.
1: చూడండి బాప్తిజం తీసుకొని రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒకవేళ మార్కెట్ కి వెళ్ళినా గానీ, వాళ్ళు ఒకవేళ ఎక్కడికైనా సమాజంలో ఇతరుల దగ్గరికి వెళ్ళినా గానీ, కుటుంబంతో ఉన్నా గానీ, సహోదరులతో ఉన్నప్పుడు గానీ, లేదంటే స్నేహితులతో ఉన్నప్పుడు గానీ, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ గానీ, వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వారిలో క్రీస్తు కనబడుతూ ఉండాలి అనే విషయాన్ని మర్చిపోకూడదు.
0: All right, so let's go ahead and look at point number one. Point number one on our study sheet, we understand that a Christian belongs to Christ. This is the basics of Christian living. If I'm baptized, I take on the name of Christ, and so I belong to Christ.
1: చూడండి క్రైస్తవులు మొదటిగా ఈ వచనాలను ఈ అంశాలను నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాథమికమైనటువంటి అంశాలు. ఇక్కడ క్రైస్తవుడు క్రీస్తునకు చెందినటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి మొదటి అంశం గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకొని ఉంటున్నాడో, అది మొదలుకొని క్రీస్తుకు చెందిన వాడిగా ఆ వ్యక్తి ఉంటున్నాడు అనే మాటను మనం మర్చిపోకూడదు. ఎప్పటికి కూడా బాప్తిజం తీసుకుంటున్నటువంటి అనగా క్రీస్తు నామమున బాప్తిజం తీసుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా క్రీస్తునకు సంబంధించిన వాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.
0: I'm not sure how it's done there in the East. I think maybe it's a mixture, but at least here in the West, when a female marries a man, she takes on his name, his last name, his family name, and she doesn't use her family name anymore because she belongs to him. And in the same way, that's the way that we, that happens to us with Christ. When we are baptized, we take on the name of Christ.
1: చూడండి, ఒక చిన్న వివాహానికి సంబంధించినటువంటి ఒక బాంధవ్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, ఎక్కడైనా కానీ, అంటే మన మన ఇక్కడ లేదు కానీ తెలుగు వాళ్ళలో లేదు కానీ, ఒకవేళ తమిళనాడు కానీ ఇంకా వేరే దేశాలలో కానీ ఏం జరుగుతుందంటే, ఒక స్త్రీ పురుషునికి సంబంధించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్త్రీ పేరు వెనకాల ఎవరి పేరు వస్తుంది అంటే భర్త పేరు వస్తుంది. భర్త పేరు వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, ఇప్పటి నుండి ఆ వివాహం అయినప్పుడు మొదలుకొని ఆ స్త్రీ ఆ భర్తకు సంబంధించినటువంటి స్త్రీగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే క్రైస్తవ్యం కూడా, ఎప్పుడైతే మనం క్రీస్తు నామమున బాప్తిజం పొందుకొని ఉంటామో అది మొదలుకొని మనము క్రీస్తుకు సంబంధించిన వారిగా ఉంటున్నాం అనే మాటను మనం గుర్తు చేసుకోవాలి.
0: Right, let's read the scripture, 1 Corinthians 6, verses 19 and 20. 1 Corinthians chapter 6, verses 19 and 20.
1: మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకుందాము. 6వ అధ్యాయము 19 నుండి 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి.
0: All right, so there's a couple of interesting parts to this particular scripture. First of all, he tells us, the Apostle Paul, that we're not our own. We don't belong to ourselves anymore.
1: చూడండి, ఈ వచనాలలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పౌలు, మొదటిగా మీరు మీకు చెందిన వారు కారు అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే మనము మనకు సంబంధించిన వారం కాదు, అనగా మనకు చెందిన వారం కాము అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు.
0: And he also says here that we're bought with a price. What does that mean? Well, I was in sin until I became a Christian through baptism. And so I was bought with the price of the blood of Jesus Christ. So I don't belong to myself anymore because Jesus purchased me and I have to live according to his will, not my will.
1: చూడండి, ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు తాను క్రైస్తవునిగా ఉండి చెబుతున్నాడు. అంటే దాని అర్థము, అతడు బాప్తిజం తీసుకొని విశ్వసించి బాప్తిజం తీసుకొని రక్షింపబడిన తర్వాత అతడు తనను గురించి తానుగా చెప్పుకుంటూ మనకు కూడా నేర్పిస్తున్నాడు. ఏమని అంటే, నేను నాకు చెందిన వాడిని కాను, నన్ను విలువ పెట్టి కొనబడినటువంటి రక్తం ఒకటి ఉంది. అంటే క్రీస్తు రక్తము ఒకటి ఉంది, ఆ రక్తమే నన్ను విలువ పెట్టి కొనింది. కాబట్టి ఇది మొదలుకొని నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని, నేను నాకు సంబంధించిన వాడిని కాను అని చెబుతున్నాడు.
0: So if I know that I have been bought with a price, and a very precious price, the blood of Jesus, if I know that.
1: చూడండి, ఇక్కడ పౌలు క్రైస్తవుడిగా చెప్తున్నాడు, నేను క్రీస్తునకు సంబంధించిన వాడును, క్రీస్తు నన్ను విలువ పెట్టి కొన్నాడు, ఇప్పటి నుండి నేను క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వాడిగా ఉండాలి అని తను చెప్తున్నాడు.
0: So that should change the way that we look at our own lives.
1: తనను గురించి తాను చూసుకునే జీవిత విధానమే మారిపోయింది. చూడండి, బాప్తిస్మం తీసుకున్న తర్వాత తనను తాను చూసుకునే విధానమే మారిపోయింది పౌలుకు. ఎలాగ చూసుకుంటున్నాడు పౌలు జీవితంలో తనను తాను, ఇక నేను కాదు జీవించేది, ఇప్పుడు నేను నా సొత్తు కాదు, నేను క్రీస్తుకు సంబంధించిన వాడను అని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద క్రిస్టియన్, యు అండ్ ఐ హూ ఆర్ బాప్టైజ్డ్ బిలీవర్స్, వీ డు నాట్ బిలాంగ్ టు ఔర్సెల్వ్స్, వీ బిలాంగ్ టు క్రైస్ట్ బికాజ్ హీ పర్చేస్డ్ us.
1: చూడండి, బాప్తిస్మం తీసుకున్నటువంటి వారికి ఈ విషయం ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం కొనబడుతున్నాము అన్నప్పుడు మనము మనకు చెందిన వారం కాము. అప్పుడు మనలను కొన్నాడు యేసు క్రీస్తు. కాబట్టి మనము క్రీస్తుకు సంబంధించినటువంటి వారము, క్రీస్తుకు చెందినటువంటి వారం మనం ఇప్పుడు.
0: So when we wake up every morning,
1: మనము ఉదయాన్నే లేచినప్పుడు,
0: of course, you make the decision, do I take a bath, do I eat, do I go to work, what do I do first? There are physical things that we have to do every day, of course.
1: చూడండి, ఉదయాన్నే లేస్తానే మనం ఏమనుకుంటాము, శరీర సంబంధమైన పనులు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేస్తాం కదా. అంటే ఎలాగా వెళ్ళి ముఖం కడగాలి, స్నానం చేయాలి, లేదా పొద్దున్నే లేచి అన్ని రెడీ చేసుకుని అన్నం తినాలి, నేను వెళ్ళాలి ఏదో బజార్కి వెళ్ళాలి, లేదంటే ఇంకొక పని మీదకి వెళ్ళాలి అని చెప్పి మనము ఉదయాన్నే లేస్తానే మనం ఏమనుకుంటామంటే, బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన పనుల కోసం ఎలాగైతే మన టైం టేబుల్, మన షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటామో.
0: But as a Christian, we really ought to think and ask when we wake up, what does Christ want me to do today?
1: Alage udayanne lestane kristavudu kuda ade aalochinchali, alage aatma sambandhanga kuda aalochinchali. Ee roju udayanne lesi nenu kristunaku sambandhinchina vaadige ye panulu cheyali ane nirnayam raavali first. Tanu udayanne lestane nenu kristuku sambandhinchinatundi panulu em em cheyali ippudu nindi. ఉదయాన్నే లేస్తానే ఇప్పుడు నేను పాటలు పాడాలి, లేదంటే దేవునికి మహిమకరంగా ఎలాగ జీవించాలి అని అతను తాను నిర్ణయించుకోవాలి ఉదయం మొదలు పెడుతున్నటువంటి ప్రారంభం నుండి.
0: And so really that's the question that we're going to answer throughout this entire new series that we're starting today.
1: అందుకోసమే ఈ రోజు మనము కొత్త సిరీస్ అనగా ఇప్పుడు మూడవ భాగాన్ని కదా మనం ప్రారంభించుకున్నది. కొత్త సిరీస్ ఏంటి? క్రైస్తవుని జీవిత విధానం ఎలాగ ఉండాలని నేర్చుకుంటున్నాం. ఇదే ప్రారంభం. ఉదయం మొదలుకొని మనము లేస్తానే మనం ఆలోచన చేయాలి ఇప్పటి నుండి.
0: So as just to preview what we'll look at, we're going to study Christian speech. What does Christ want us to say? How does he want us to talk? Do we talk like the world or do we talk like Jesus wants us to?
1: చూడండి, మొదటిగా మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మాటల గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. మాటలు ఉదయాన్నే లేస్తానే మనము మాటలు ఎలాగ మాట్లాడాలి? మనము లోకానికి సంబంధించినట్టుగా మాటలు మాట్లాడాలనా, లేదా క్రీస్తునకు సంబంధించినట్లుగా మనం మాటలు మాట్లాడాలనా? మనం విలువ పెట్టి కొనబడిన వారం కనుక మనం క్రీస్తునకు సంబంధించిన వారం కనుక మనం ఇప్పుడు లోకానికి సంబంధించినట్లుగా మాట్లాడాలనా, లేదా క్రీస్తునకు సంబంధించినట్లుగా మాట్లాడవలనా? మనము అఫ్కోర్స్ టాక్ లైక్ క్రైస్ట్.
0: Right, exactly. And so also we'll talk about in this series about marriage. Do I treat my family like I want to treat, or do I need to understand how the Bible says I should treat my family?
1: చూడండి, అలాగే వివాహం గురించి కూడా మనము ఆలోచన చేయాలి. మనము క్రీస్తునకు సంబంధించిన వాడిగా నేను నా కుటుంబాన్ని ఎలాగ నేను స్పందించాలి, కుటుంబానికి ఎలాగ ప్రతిస్పందించాలి, కుటుంబంతో ఎలాగ మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి.
0: On the lesson sheet, at the end of this point, it asks the question, who should have the greatest influence over my life?
1: చూడండి, ఈ మొదటి అంశంలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయంలో ఒక ప్రశ్న ఏంటంటే, నా జీవితంపై అత్యంత ప్రభావము ఎవరికి ఉండాలి? అంటే నా జీవితం పైన ఎవరికి ప్రభావం ఉండాలి?
0: And so of course there's going to be someone that would answer, well, my father is the greatest influence. He's taught me since I was a child of the way that I ought to act.
1: చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే, మా నాన్ననే కదా చిన్నప్పటి నుండి నన్ను పెంచి సాకి పెంచాడు, ఇలాగ పెద్దవాడిని చేశాడు, కాబట్టి నా జీవితం పైన నా మీద ప్రభావం అంతా కూడా ఎవరిది అయి ఉండాలి అని అంటే మా నాన్నదే ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం.
0: Some people might say, well, my father was too busy, so it's my mother. My mother is the greatest influence in my life.
1: కొంతమంది ఏమనుకుంటారంటే, మా నాన్న చాలా బిజీగా ఉంటాడు, నా మీద మా నాన్న ప్రభావం ఏమి ఉండదు, మా అమ్మ ప్రభావం నా మీద ఎక్కువగా ఉంటది అని అనుకుంటూ ఉంటారు.
0: If you're in the business world, you might say, well, there's some man that taught me how to run business and I've been very successful because of this man's influence.
1: Again, brother?
0: In the business world, maybe I might say, that there was a man who taught me how to do business, and he's made me very successful, and so he's a great influence in my life.
1: చూడండి, ఈ వ్యాపార రంగంలో జీవిస్తున్నటువంటి జీవితము, కొంతమంది మనం ఎవరిని మన జీవితం పైన ప్రభావవంతులుగా చేసి పెట్టుకుంటామంటే, గొప్పగా సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళను మన జీవితంలో ప్రభావవంతులుగా ఉన్నట్లుగా పెట్టుకుంటాం. ఇదిగో నేను అలాగా ఆ పెద్ద వ్యక్తిని పోలి ఉండాలి, లేదంటే ఈ గొప్పవాడిని పోలి నేను ఉండాలి అని చెప్పి చాలా మంది ఒక్కొక్కరిని ఒక్కొక్కరిగా ఇన్స్పిరేషన్ ఆదర్శం తీసుకునే వారుగా కొంతమంది ఉంటారు.
0: But ultimately, when we ask the question, who should be the greatest influence, it ought to be Christ Jesus.
1: చూడండి, కానీ మనం ఈ వచనంలో నుండి మనం తెలుసుకున్నట్లయితే, మన జీవితం పైన అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రభావం ఎవరిదై ఉండాలి అని అంటే, ఎవరిది ఉండాలి? యేసుదై ఉండాలి అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. జీసస్.
0: Because Christian living begins with the understanding I belong to Christ, and so he has to be the greatest influence.
1: చూడండి, క్రైస్తవుని యొక్క జీవితమే ఎలాగ ప్రారంభమవుతుంది చెప్పండి? క్రైస్తవుని యొక్క జీవితమే క్రీస్తు ద్వారా ప్రారంభమవుతుంది. కాబట్టి మన జీవితం పైన అతి ముఖ్యమైనటువంటి పాత్ర, ప్రభావము ఎవరిదై ఉండాలి అని అంటే, ఖచ్చితంగా అక్కడ యేసుక్రీస్తు లేకపోతే మన క్రైస్తవులం అనేటువంటి విషయమే జరగదు. కాబట్టి మన జీవితం పైన ప్రభావం ఎవరిదై ఉండాలి? క్రీస్తుదై ఉండాలి.
0: All right, so let's move to point number 2.
1: రెండో అంశంలోకి మనం వెళ్దాము.
0: And point number 2 is a Christian must put off the old life.
1: చూడండి, ఇక్కడ క్రైస్తవుడు తన పాత జీవితాన్ని తప్పకుండా విడిచిపెట్టేవాడిగా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుందాము.
0: Some of you may have come from a life that you acted in not a good way. Maybe you did not know anything about God or anything about Christ, and so you lived a bad life.
1: చూడండి, కొంతమంది ఏం చేస్తుంటారంటే, యేసుక్రీస్తు గురించి కానీ దేవుని గురించి కానీ ఏ విషయం గురించి కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వారు చాలా చెడ్డ జీవితాన్ని జీవించే వారిగా ఉంటూ ఉంటారు.
0: Perhaps you were raised in the church and you knew what to do from the very beginning.
1: What, brother?
0: Perhaps you were raised in the church. You had godly parents who raised you in the church, and maybe you knew from the beginning how that you ought to act.
1: చూడండి, వాళ్ళు సంఘంలోకి వాళ్ళు అడుగు పెట్టినప్పుడు ముందుగానే వాళ్ళ తల్లిదండ్రులు సంఘానికి వచ్చేవారుగా ఉంటారు. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కొంతమంది వాళ్ళ జీవితంలో ఇష్టం వచ్చినట్లుగా దేవునికి కానీ క్రీస్తుకు కానీ లోబడుకోకుండా, దేవుని కానీ క్రీస్తుని కానీ ఎరగకోకుండా ఉన్నటువంటి వారు వారి తల్లిదండ్రులు సంఘంలో ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా ఏమై ఉంటాయంటే, నేను కూడా సంఘంలోకి వెళ్తున్నాం కదా అన్నట్టుగా ఉంటాయి.
0: So regardless of where your background is, one thing we all share is that we all have sinned and come short of the glory of God.
1: చూడండి, అక్కడ క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీ పాత గతము ఏమైనా ఉండని, మీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండని, కానీ ఇప్పటి నుండి నువ్వేం చేయాలంటే, ఈ గతాన్ని విడిచిపెట్టి క్రీస్తునందు నూతనంగా జీవించాలి అనే విషయం చెప్తున్నాడు.
0: And so regardless of where we come from, we have to understand, we have to put away the old life so that we can live the new life as a Christian.
1: చూడండి, క్రైస్తవునిగా మనం ప్రారంభించేటప్పుడు మన పాత జీవితాన్ని అక్కడే విడిచిపెట్టేయాలి, నూతనమైనటువంటి జీవితాన్ని క్రీస్తునందు ప్రారంభించాలి.
0: All right, let's read Colossians chapter 3. Colossians chapter 3, verses 8 and 9.
1: కొలస్సీలకు రాసిన పత్రిక 3:8-9 చదువుకుందాం. ఎవరైనా చదవండి బ్రదర్.
2: ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీనోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడు. ఒకరితో ఒకడు అబద్ధమాడపడి ఏలయనగా ప్రాసీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు.
1: Okay.
2: ఇటువారిలో
1: Okay, okay, man.
0: All right. So notice carefully what he says here. He says in the verse, at the first part of the verse, to put off all these. And he gives us a list of things we're to put off.
1: చూడండి, మొదటిగా ఈ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. చూడండి, మొదటిగా కొన్ని విషయాలను చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మీరు వదిలిపెట్టి విడిచిపెట్టి రావాలి అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు.
0: And by the way, this is not a request. The Apostle Paul is not saying, if you don't mind or please. He say, this is a command. When he says to put off, it's not a request. As a Christian, we have to get rid of these things he's about to talk about.
1: చూడండి, ఇక్కడ ఈ విషయాలు చెబుతున్నాడు అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు అంటే ఇవి ఖచ్చితంగా మీరు వదిలిపెట్టి విడిచిపెట్టి రావాలి అని చెప్తున్నప్పుడు ఇది మనం బతిమలాడుతున్నటువంటి పనులు కాదు. ఇవన్నీ విడిచిపెట్టండి, వీటన్నింటివి విడిచిపెట్టి కొత్తగా జీవించండి అని చెప్పేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం లేదు. ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు ఏమని, ఖచ్చితంగా వీటిని జరిగించాలి, మీరు ఇలాగే ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. ఓకే.
0: సో ద ఫస్ట్ థింగ్ దట్ హి టాక్స్ అబౌట్ టు పుట్ ఆఫ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఇస్ యాంగర్.
1: మొదటిగా ఇక్కడ మనము ఈ వర్సలో చూసుకున్నట్లయితే మొదటిగా క్రైస్తవుడు 8వ వచనం ప్రారంభంలో ఉంది చూడండి. మొదటిగా క్రైస్తవుడు దేనిని విడిచిపెట్టాలి? ఇప్పుడైతే మీరు ఏదాన్ని విడిచిపెట్టాలి? కోపము, యాంగర్.
0: సో యాంగర్ ఇస్ ఎ హ్యూమన్ ఎమోషన్. యాంగర్ ఇస్ సంథింగ్ దట్ యాక్చువల్లీ కమ్స్ నేచురల్లీ టు హ్యూమానిటీ.
1: ఈ కోపం అనేటువంటిది మనిషి యొక్క ఎమోషన్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కావాలి, మామూలుగానే వచ్చేస్తుంటది కోపము, సాధారణంగానే వస్తుంటది.
0: The Bible will tell us to be angry but sin not.
1: చూడండి, క్రైస్తవంలో బైబిల్ ఏం చెప్తుందంటే, క్రైస్తవునికి బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు కోపపడండి కానీ ఏం చేయకండి, కోపపడండి కానీ పాపం జరపకండి అని చెప్తుంది.
0: సో ద లార్డ్ గాడ్ హూ మేడ్ us రికగ్నైజెస్ దట్ యాంగర్ ఇస్ సంథింగ్ విదిన్ us. వి డు హావ్ ది అబిలిటీ టు గెట్ యాంగ్రీ, బట్ ఇట్స్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ సిన్నింగ్. దట్స్ ద డేంజర్.
1: చూడండి, క్రైస్తవుడు ఒకవేళ కోపం వచ్చి ఆగ్రహం చెందవచ్చునేమో కానీ అంతకంటే ఎక్కువగా మరి ఎక్కువగా మనము వెళ్ళిపోకూడదు. అంటే పాపము జరిగినంతగా దానికి మనకు దాని ప్రభావం చూపకూడదు. అంటే కోపం చూపవచ్చునేమో కానీ దానికి మించి పాపం జరిపేంతగా మనం ప్రభావాన్ని చూపించకూడదు కోపం వలన.
0: And it takes a lot of self-control to put away anger because there's a lot of things in life that make us angry.
1: చూడండి, ఈ కోపం గురించి మనము మన కంట్రోల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.
0: If, for example, I'm driving a car there on the streets of India and somebody pulls in front of me and I almost wreck, I have to stop. You know, you could get angry and say, why did you do that? Stop that.
1: చూడండి, నేను భారతదేశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నా కారులో నేను వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి సడన్ గా వస్తారు భారతీయులు, వాహనాలు నడుపుకుంటూ సడన్ గా ముందుకు అడ్డుపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు తోలుకుంటున్నారు. నేను ఎందుకు నువ్వు ఇటు వచ్చినావు అని చెప్పి గట్టిగా అల్లరి చేసి కోప్పబడి వాని మీద ఏమైనా కోపపడితే ఎలా ఉంటది?
0: But instead we ought to be thankful that there was no accident.
1: మనం దాన్ని గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు వచ్చి మనల్ని యాక్సిడెంట్ చేయలేదు. అంటే దాన్ని మనం వచ్చి గుద్దలేదు కాబట్టి సరిపోయింది, దానికి మనం సంతోషపడాలి అంతే. కోపం తెచ్చుకోకూడదు.
0: We go to the marketplace to buy some fruit or something to feed our family, and we're in line and somebody cuts in line in front of us and they say, no, I'm the one that's next when you were next. Well, it's easy to get angry about that.
1: చూడండి, మనం ఎప్పుడన్నా మార్కెట్ వెళ్ళినప్పుడు ఒక వరుసలో మనం నిలబడుకొని కూరగాయలు కానీ కాయగూరలు పండ్లు ఏమన్నా తీసుకోవాలని లైన్ లో మనం ఉంటాము. సడన్ గా కూడా వచ్చి నేను మధ్యలో దూరుతున్నానని చెప్పి మనకంటే ముందుగా వెళ్ళి అతడి మధ్యలో దూరినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము?
0: But sometimes those things are designed by Satan to try to trick us into anger. And so that's why the Apostle Paul says, listen, it's easy to be angry, but just you've got to put those things off. Don't consider anger.
1: చూడండి, ఆ సమయంలో మనకు అందరికి సాధారణంగానే కోపం అనేటువంటిది వస్తూ ఉంటది. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు అంటే, అపొస్తలుడైన పౌలు మనకి ఏం నేర్పుతున్నాడు అంటే, ఇదిగో అలాంటి సమయంలో అయినా కానీ ఎప్పుడైనా కానీ సరే మనం మన కోపాన్ని మాత్రం చూపించకూడదు, కోపాన్ని వదిలిపెట్టేయాలి మనం పూర్తిగా, కోపడకూడదు అసలు.
0: Look at all the things that happened to Jesus.

0: They know not what they do. He could have been very angry, but he didn't. He asked the Father to forgive them because they didn't understand what they were doing.
1: చూడండి, నిజానికి లోకానికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, కాబట్టి ఆ విషయాల్లో వాళ్ళ మీద జాలి పడాలి. క్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఏం చేశాడండి? క్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఏం చేశాడు? నిజానికి అతను క్రీస్తు సిలువలో వాళ్ళు వచ్చి రాళ్లతో కొడుతున్నప్పుడు కానీ, చంప మీద కొడుతున్నప్పుడు కానీ, కొడుతున్నప్పుడు, శిక్షించుతున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ క్రీస్తు ఏమై ఉండాల్సిందే అవసరం ఉన్నది అక్కడ? ఆయనకు వీలుంటే తిరిగిబడి తిట్టేవాడు కదా, ఏం ఎందుకు చేస్తున్నారు మీరు ఇక్కడ, ఎందుకు నన్ను కొడుతున్నారు అని చెప్పి తిరగబడి మాట్లాడేదానికి ఆయనకు అధికారం ఉంది అక్కడ. కానీ ఆయన వాళ్ళని చూసి ఏమన్నాడు క్రీస్తు? తండ్రి, మీరేం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నారు. నిజానికి వాళ్ళకే తెలియడం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో. ఆ విషయాన్ని బట్టి మనం వాళ్ళ మీద ఏం చేయాలంటే జాలి పడాల్సినటువంటి వారిగా ఉండాలి. ఓకే,
0: ఆల్ రైట్. సో the next thing on the list is wrath, and that's similar to anger, but it's taking anger to the next level.
1: చూడండి, ఇక్కడ కోపము తర్వాత ఆగ్రహం అంటున్నాడు. ఇది కోపంలో ఉన్నటువంటి భాగమే, కోపంలోనే ఉన్నటువంటి భాగమే, కానీ దానికంటే ఈ కోపం ముదిరితే ఆగ్రహం అనేటువంటి దానిలోకి వెళ్తుంది.
0: Maybe you've seen people that just get so angry and they want to strike at people and you just can't calm them down, and you say calm down, and they don't want to be calmed down, and they're going to be angry, they're going to punch somebody, and that's what wrath is. You take it to the next level where you're going to do something and do some harm to people.
1: చూడండి, ఆగ్రహం అంటే అర్థం ఏంటో అక్కడ చెప్తున్నాడు బ్రదర్. ఏంటంటే మన కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఇంకా తీవ్ర స్థాయికి చెందినప్పుడు నేను కొట్టాలి వాడిని అని చెప్పి, అడ్డుకు రాకండి అని చెప్పి వెళ్ళి కొట్టాలి, వాని మీద గుద్దాలి, నేను వాని మీద నా దెబ్బ పడాలి అని చెప్పి మనం ఎంతగా ప్రయత్నం చేసినప్పుడు పక్కన వాళ్ళు వచ్చి ఆపుతారు కదా, వెళ్ళొద్దు, ఎందుకు వెళ్తున్నావు, గమ్ము ఉండు, సైలెంట్ ఉండు, మౌనంగా ఉండు అని చెప్పి మనల్ని ఎంతమంది ఆపునికి వచ్చినా, హే ఎందుకు నేను గమ్ము ఉండాలి, ఏంటి నా తప్పేంటి, నేను ఎందుకు గమ్ము ఉండాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళి వాని మీద కొట్టాలి ఖచ్చితంగా అని చెప్పి మనం అంటాడమే, ఆ స్థాయినే ఆగ్రహము అని అంటారు.
0: Okay, so let's move over to the next one, since we've talked about anger so much, and talk about this word malice.
1: అలాగే ఉగ్రతను తర్వాత మనం చూసినట్లయితే దుష్టత్వం గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాము.
0: Malice is any type of evil, naughtiness, and the idea with malice is I think in my brain, I may not be angry, but I think I'm going to get even with them. They've done something against me, and it may take a week, it may take 2 weeks or a month, but I'm going to get them.
1: చూడండి, ఇక్కడ దుష్టత్వం అని చెప్పాడు కదా, దుష్టత్వం అనేటువంటిది కోపం కాదు, ఆగ్రహం కాదు, ఇది వెళ్ళబుచ్చేటువంటి పరిస్థితి కాదు. అంటే బయటికి కోపం లాగా దుష్టత్వం లాగా వెళ్ళబుచ్చేటువంటి పరిస్థితి కాదు ఇది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన బుర్రలోనే ఉంటుంది, మన మైండ్ లోనే ఇదంతా కూడా దిష్టి వేసుకుని ఉంటుంది. వీడు నాకు వ్యతిరేకంగా ఏదో చేస్తున్నాడు, వీడిని ఎలాగైనా నాశనం చేయాలి, లేదంటే వీళ్ళు నా కోసం ఏదో చేస్తున్నారు, నేను వీళ్ళని పడగొట్టాలి, వీళ్ళను ఎలాగ చెడగొట్టాలి, వీడు నాకంటే ముందుకెళ్తున్నాడు, దీన్ని ఎలాగ మనం తీవ్ర స్థాయి నుంచి తప్పించాలి, దీన్ని ఎలాగ మనం చెడగొట్టాలి అని చెప్పి ఇక్కడ మనం ఆలోచన చేస్తాం కదా, దానినే ఏమంటున్నారు అంటే దుష్టత్వం అని అంటున్నారు. అది చెడుతనం, ఈవిల్ థింగ్స్ అంటే మనం చెడ్డ ఆలోచనలు, చెడ్డగా మనం ఆలోచన చేసేటువంటి పరిస్థితిని దుష్టత్వం అని చెప్తున్నాడు.
0: Revenge, that's another way to put it. I want to get revenge on somebody. That's something that the Christian should never think about.
1: చూడండి, పగ తీర్చుకోవడం అంటారు కదా, అంటే మౌనంగానే ఉండి పగను తీర్చుకోవడానికి మనసుని నూరుతూ ఉంటారు, మన మనసును నూరుతూ ఉంటారు, ఎలాగ చెడగొట్టాలి, ఎలాగ నాశనం చేయాలి, ఎలాగ వాని మీద పగ తీర్చుకోవాలని. నిజానికి క్రైస్తవునిగా ఉంటున్నటువంటి మనకు ఇవేవి ఉండకూడదు, దీని గురించి మనం అస్సలే ఆలోచన చేయకూడదు.
0: One that was accidentally left off the student sheet is blasphemy, saying bad things against God.
1: Again, Madam?
0: There's one that's left off of our student sheet. It's blasphemy that's part of this list. The blaspheme, That has to be removed from the Christian life, put off from the Christian life.
1: చూడండి ఇక్కడ దూషణ దూషణ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఉంది. ఆ ఈ దూషణను కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేవారుగా ఉండాలి.
0: And so blasphemy would simply be speaking against God's will. I know that God says this, but I don't care. I don't care what God says. I'm going to do what I want to do.
1: చూడండి దేవుని చిత్తం ఏదో మనకు తెలిసి కూడా మనం ఏం చేస్తుంటామంటే దేవుడు ఏమన్నా చెప్పుకోండి నాకు అవసరం లేదు నేను చేయాలనుకుంటే నేను చేస్తున్నా అని చెప్పి మన నోటి ద్వారా అనవసరంగా దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటాం.
0: And another thing too about this blasphemy is some people get very angry with God. Somebody dies, somebody gets sick, somebody has cancer, and some people will say, why did you do this, God? You know, it's, and they're blaming God, and it's not God's fault. It's Satan is the one that causes the problems of life.
1: చూడండి చాలా మంది ఒకవేళ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేదంటే ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు కానీ ఒకరికి ఏదైనా ప్రాబ్లం ఇబ్బందులు కలిగినప్పుడు కానీ వాళ్ళు మొదటిగా ఎవరిని తిడుతూ ఉంటారు ఎవరిని నిందిస్తుంటారు పైకి చూసి ఎందుకు దేవుడు అటు చేసినావు నువ్వు ఉన్నావా నువ్వు అసలు మనిషి అసలు నువ్వు దేవుడు వేనా కావా నువ్వు చచ్చిన వాడివేనా నువ్వు బ్రతికిన వాడివేనా అని చెప్పి దేవుడిని తీసుకొని మనం దూషించుతూ ఉంటాము ఎందుకు ఇటు చేసినావు దేవుడా నువ్వు దేవుడు మంచి మనసే కాదు నీది అని మనం చూస్తూనే ఉంటాం సమాజంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగినప్పుడు. నిజానికి ఆ ఇబ్బందులు అనేటువంటివి దేవుడు మనకు ఇస్తున్నటువంటి పరిస్థితులు అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు వస్తున్న పరిస్థితులే గానీ దాన్ని మనం దేవుడికి దూషణగా మనం మాత్రం మార్చకూడదు.
0: All right. The next thing that is talked about that's on our lesson sheet here is filthy communication. Filthy communication.
1: ఆ తర్వాత మనకు చూపిస్తున్నటువంటి ఇంకొక విషయం ఏమిటంటే మీ నోట బూతులు రాకూడదు అని చెప్తున్నాడు. అసహ్యకరమైనటువంటి సంభాషణ దూషణ మాటలు బూతులు మన నోట్లో రాకూడదు అనేటువంటి విషయం మాకు నేర్పుతున్నాడు అవన్నీ విడిచిపెట్టాలంటున్నాడు.
0: So this is an interesting thing that sometimes we don't think about as Christians.
1: చూడండి మనం కొన్నిసార్లు ఈ విషయాలను మనం చేస్తున్నప్పుడు మన క్రైస్తవులు అనేటువంటి మాటనే మర్చిపోతుంటాం.
0: Sometimes when we're in a group, especially men together, you know, sometimes you like to tell dirty jokes about women.
1: Nice.
0: You like to say things and some people use profanity, curse words. You wouldn't do it in church, but when you're with friends you do that.
1: చూడండి మనము కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే మన సమాజంలో ఒకరితో ఒకరు కూర్చున్నప్పుడు కానీ ఒక గుంపుగా మనం సమాజంగా కూడుకుంటున్నప్పుడు కానీ అంటే సంఘంలో కాదు సంఘం ఆరాధనగా కాదు బయట స్నేహితులతో కావచ్చు ఎక్కడన్నా సమాజంలో ఒకరితో ఒకరు కూర్చున్నప్పుడు అందరు ఎలాగ మాట్లాడుకుంటుంటారంటే స్త్రీల గురించి తప్పుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అమ్మాయి ఇలాగుంది ఈ అమ్మాయి ఇలాగుంది దాని ఇంట్లాగుందని చెప్పి నోటిలో నుండి ఇష్టం వచ్చినట్లుగా స్త్రీల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ ఆరాధనలో కూర్చున్నప్పుడు ఇలాగ మాట్లాడకపోవచ్చు కానీ బయట ఉన్నప్పుడు ఆ స్నేహితులతో అందరితో మనం కలిసి ఉన్నప్పుడు మనం నోటిలో నుండి ఈ విధంగా స్త్రీ గురించి మనం తప్పుగానే మాట్లాడుతూనే ఉంటాం.
0: And so I'm not sure if women do this. They might. I don't know. But, you know, men sometimes are bad about this, especially non-Christians. But we can't participate in filthy communications, whether we're hearing it or whether we're speaking it.
1: చూడండి ఒకవేళ స్త్రీ ఈ విధంగా పురుషుల గురించి తప్పుగా మాట్లాడుతూ నాకైతే తెలియదు కానీ మనమైతే ఏవైతే వింటూ ఉన్నామో ఏదైతే హృదయంలో భద్రపరుచుకుంటున్నామో అవే మనం మాట్లాడేవారుగా మనం ఉండాలి.
0: And then of course
1: one minute.
0: Okay, sure.
1: Someone calling me. Okay.
0: All right. And then the last thing that we have to put off as a Christian is lying. Lying.
1: చూడండి అలాగే క్రైస్తవుడు విడిచిపెట్టవలసిన వాటిలో చివరిగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అబద్ధం ఆడకూడదు అని చెప్తున్నాడు.
0: Some people lie very easily. As you know, everybody in this program has had someone that has lied to them.
1: చూడండి, చాలా మంది అబద్ధాలను చాలా ఈజీగా చాలా సింపుల్ గా అబద్ధాలను పలుకుతూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంక ఎవరైనా కానీ సరే, ఒకరి తర్వాత ఒకరు మనం ఒకరికొకరు మనము అబద్ధాలు ఎప్పుడో ఒకసారి చెప్పుకునే ఉంటాము.
0: And it's not a pleasant thing, but the Apostle Paul says that a Christian cannot lie. So, go ahead and say that. The Apostle Paul says that a Christian cannot lie.
1: చూడండి, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, క్రైస్తవుడు అబద్ధంలో ఆడకూడదు అని చెప్తున్నాడు.
0: Sometimes, at least we here in the West, I don't know if you have an equivalent there in the East, but we'll say, well, I'll just tell a little white lie, which means that they think it's a little lie. For example, so I might go up to somebody and say, "Hey, do I look fat?" And they don't want to hurt your feelings, and they say, "Oh no, you look skinny. You look like you've lost weight," and it's a lie, you know. But they don't want to hurt your feelings, so we call that a white lie. It's a very small lie.
1: చూడండి, మనం కొన్నిసార్లు అబద్ధాలను ఎలాగ ఆడుతుంటామంటే, ఉన్నదానికంటే ఎక్కువగా చూపించు అబద్ధాలు ఆడుతూ ఉంటాము. ఇది ఇలాగున్నా ఇది ఇలాగున్న దానికంటే ఎక్కువగా కల్పించి మాట్లాడుతూ ఉంటాం. అంటే అది ఒకవేళ చిన్న అబద్ధమే కావచ్చు, కానీ అది కూడా అబద్ధమే.
0: And so there are no categories of lies. It's either you're lying or you're not. And sometimes it may hurt to tell the truth, but the Bible says we have to put lying away from us.
1: చూడండి, కొన్నిసార్లు మనము అబద్ధం ఆడినప్పుడు ఒకవేళ బాధ ఎవరిని బాధపరిచే వారిగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన అబద్ధములు ఎదుటి వాళ్ళని బాధపరిచేవిగా ఉండవచ్చు. అందుకే క్రైస్తవునికి పౌలు ఏమని చెప్తున్నాడంటే, ఖచ్చితంగా క్రైస్తవుడు అబద్ధాలను కూడా విడిచిపెట్టాలి, అబద్ధములు ఆడకూడదు ఇప్పటికి కూడా.
0: Because you see, all of that is part of our old life, the old sinful life, and so it has to be put away.
1: చూడండి, ఇది ఇవన్నీ కూడా ఏమని చెప్తున్నాడు పౌలు, ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావం కాబట్టి వాటిని వాటి క్రియలతో కూడా పరిత్యజించి విడిచిపెట్టాలని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మా మునుపటి జీవితాలు, ఇవన్నీ కూడా ఆ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవితం నూతనంగా ప్రారంభమైనప్పుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టి నూతనంగా జీవించాల్సిన అవసరం ఉంది.
0: So when we hear the gospel message, the good news about Jesus Christ, it ought to change all of us from living an old way to living the example of Jesus Christ, our Lord and Savior.
1: చూడండి, మనం సువార్తను వింటూ ఉన్నప్పుడు మనం మన జీవిత పాతపు జీవితాన్ని గతపు జీవితాన్ని విడిచిపెట్టేసి మనల్ని రక్షించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పోలిక చొప్పున ఆయనకు మనము ఆదర్శ ఉదాహరణగా జీవిస్తూ ఉండాలి.
0: And it ought to change our behavior and our priorities.
1: చూడండి, మన ప్రవర్తన, మన యొక్క మాటలు, మన పరిస్థితులను,
0: It ought to change our relationships, how we act toward people.
1: మనం అలాగే మనుషులతో ఎలాగా ప్రతిస్పందించాలి, మన రిలేషన్, మన బంధుత్వాలు, మన పరిచయాలు, అవన్నీ కూడా ఎలాగా ఉండాలనేది మర్చుకోవాలి.
0: And that includes family, of course, because you know. As men, most of us are men. There may be a few ladies watching, but men can treat our family worse than we do people in the outside world. And so it ought to change that relationship to where we have a loving approach to our family.
1: చూడండి, మన కుటుంబాలను కూడా మనం ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు బయటి వాళ్ళను ఒక రకంగా మనము ప్రేమిస్తూ ఒకరితో మనము ఒక విధంగా మనం వాళ్ళతో బాంధవ్యాన్ని కలిగి ఉండొచ్చు, కానీ కుటుంబంలో మాత్రం మనం అందరినీ ప్రేమిస్తూ ఒకరితో ఒకరు కలిసి ఉండాల్సిన వారిగా ఉండాలి.
0: So the bottom line is this about point number two. A Christian cannot continually live and not only live, embrace like you're hugging the old life. I want to be a Christian. I want to go to the worship service, but when I'm in the world, I want to live like I used to. And as point number two, we've tried to get across, you can't keep embracing that old life. You've got to claim the new life of Christianity.
1: Hospital.
0: Did I say it again?
1: ఓకే చూడండి, క్రైస్తవుని యొక్క జీవితంలో ఎలాగా ఉండాలని మనకి ఇప్పుడు నేర్పుతున్నది అంటే, మన పాతపు జీవితాన్ని ఖచ్చితంగా మనము విడిచిపెట్టే వారిగా ఉండాలి. ఒకవేళ మనము మన పాతపు జీవితంలో ఎలాగైనా ఉండవచ్చు, కానీ సంఘంలో ఉన్నప్పుడు మనం ఎలాగా ఉంటామో అలాగే మన జీవితంలో కూడా మనం అలాగే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం గతాన్ని మనం పూర్తిగా మనం వదిలిపెట్టే వారిగా ఉండాలి.
0: All right, so that brings us to point number three. Paul, the apostle, has told us what to put off as a Christian. So what do we put on as a Christian?
1: చూడండి, ఇప్పుడు పౌలు మనకు గతాన్ని మనం ఏమి విడిచిపెట్టాలో అన్ని చెప్పాడు, అలాగే ఇప్పుడు మనము ఏమిటి ధరించుకోవాలో ఒకసారి చూసుకుందాము.
0: So remember, we're talking about Christian living. So if I'm going to put off bad things, I've got to replace it with good things, because if I don't, the bad things will come back.
1: చూడండి, మనము మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం అంటే క్రైస్తవుని యొక్క జీవిత విధానాన్ని తెలుసుకుని పోతున్నాము. నిజానికి ఇప్పటి వరకు చూసాము ఏమంటే, క్రైస్తవుడు విడిచిపెట్టవలసినటువంటివి ఏమై ఉన్నాయో వాటి గురించి తెలుసుకున్నాము. ఒకవేళ వాటిని విడిచిపెట్టిన తర్వాత ఏమి ధరించుకోవాలో మనకు తెలియకపోతే ఆ విడిచిపెట్టినట్టు అన్ని కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చి చేరుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి త్వరగా వాటిని విడిచిపెట్టిన వెంటనే మనం ఏం తెలుసుకోవాలంటే, ఏమి ధరించుకోవాలో వాటిని తెలుసుకోవాలి.
0: All right, so let's read Colossians, the book of Colossians, chapter 3 and verse number 10. Colossians 3 and verse number 10.
1: కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-12 వచనాలను ఒకసారి చదువుకుందాము. ఏలయనగా మీరు ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు భేదం లేదు, సున్నతి పొందుట అనియు సున్నతి పొందకపోవుట అనియు భేదం లేదు, పరదేశి అయినయు సితియానుడనియు దాసుడనియు స్వతంత్రుడనియు లేదు, గాని క్రీస్తే సర్వమును అధిక అందరిలో ఉన్నవాడినై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి.
0: So the Apostle Paul here says in verse 10 very plainly, we put on the new man. In other words, you take off the old and you put on the new.
1: చూడండి, ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు పాత జీవితాన్ని విడిచిపెట్టండి, అలాగే కొత్త దానిని ధరించుకోండి.
0: All right, so let's read verse 12 and see what the Apostle Paul says we ought to put on.
1: I read, brother.
0: Are you read it already? Okay. So notice the difference between the two lists, from what to put off to what to put on. First of all, we noticed anger, malice, lying, filthy communication.
1: చూడండి, మొదటిగా మనం చూస్తున్నట్లయితే ఏమి విడిచిపెట్టాలని చూసాము మనం ఇప్పటి వరకు. కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణను, అబద్ధములను, బూతులను, వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏం ధరించుకోవాలని చెప్తున్నాడు?
0: And so now he tells us to put on mercy, to put on kindness, to put on humility, to put on meekness and patience.
1: అలాగే ఇప్పుడు మనం ఏమి ధరించుకోవాలని చెప్తున్నాడు చూడండి, జాలిని ధరించుకోవాలని చెప్తున్నాడు, దయను ధరించుకోవాలని చెప్తున్నాడు, సాత్వికాన్ని వినయాన్ని మనం ధరించుకోవాలని చెప్తున్నాడు, అలాగే మృదుత్వాన్ని ధరించుకోవాలని చెప్తున్నాడు, అలాగే దీర్ఘ శాంతాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు.
0: సో వాట్ ఇస్ మర్సీ? ఎక్స్టెండింగ్ మర్సీ టు సమ్వన్. సమ్వన్ నీడ్స్ సంథింగ్ దట్ దే డోంట్ హావ్ అండ్ ఐ హావ్ ఇట్. దట్స్ ఎక్స్టెండింగ్ మర్సీ టు సమ్వన్. లెట్స్ జస్ట్ సే దట్ సమ్వన్ బోర్డ్ సమ్ మనీ అండ్ యు నో దిస్ ఇస్ ఎ డిఫికల్ట్ థింగ్ యాజ్ ఎ క్రిస్టియన్. A lot of us don't have money anyways, but then somebody wants to borrow money, we give it to them, and then they can't pay it back. What do we do? Do we keep saying, well, give me the money, give me the money? No, the Apostle Paul says we extend mercy. It's not easy, but we extend mercy to those type people.
1: Sorry, okay. జాలి కలిగిన వారిగా మనం ఉండాలని అపోస్తలైన పౌలు చెప్తున్నాడు. జాలి అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి కొన్ని అవసరాలు ఉన్నాయి, కానీ అవసరాలు తీర్చుకోనికి అతని దగ్గర ఏమీ లేదు. అంటే అవసరాలు ఉన్నాయి, కావలసిన కోరికలు ఉన్నాయి, కానీ అతనికి కావలసినవి అతని దగ్గర లేవు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి అనుకుందాం, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎదుటివాడు వచ్చి నీ దగ్గర నిలబడి నాకు కావాలి అని చెప్పి నిన్ను అడుగుతున్నాడు, నాకు ఇవ్వు, నాకు అవసరం ఉంది, నాకు పరిస్థితి మాలేదు, నాకు ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు. లేదా కొంతమంది డబ్బు అడుగుతుంటారు, నాకు కావాలి కొంచెం అని. నిజానికి క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి వాడు వీటిని ఖచ్చితంగా జాలి కలిగే చూపించాలి ఎదుటివాడి దగ్గర. కొన్నిసార్లు మనం కష్టంగా దానిని మనం చేయలేము, డబ్బులు ఎలాగైనా కానీ డబ్బులు సంపాదించుకోవడానికి కొంతమంది మన ఎదుటి వచ్చి నిలబడి మాట్లాడి అడుగుతూ ఉంటారు. చాలా కష్టమైనటువంటి పరిస్థితే, కానీ మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు పౌలు ఇక్కడ. జాలి కలిగి ఉండండి, ఎదుటివాడు మీ దగ్గరికి వచ్చి ఏదైనా అడిగినప్పుడు మనం ఏదైనా సరే వారికి ఇవ్వాలనుకున్నప్పుడు మనకు ఉండాల్సింది ఏంటి, ఉండాల్సినటువంటి పరిస్థితే జాలి. ఆ జాలి మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు.
0: And then also the Apostle Paul talks about we have to put on kindness, kindness.
1: Okay. అలాగే ఇక్కడ అపోస్టల్ అనేటువంటి పౌలు ఏం చెప్తున్నాడు అంటే దయను ధరించుకోండి అంటున్నాడు. కైండ్నెస్ అండ్ మెర్సీ ఇస్ ది సేమ్ వర్డ్స్ బ్రదర్.
0: Say that again.
1: మెర్సీ అండ్ కైండ్నెస్ ఇస్ దోస్ థింగ్స్ ఇస్ సేమ్.
0: No. Mercy is more in the sense of pity, having pity on people. And then kindness has to do with being gentle to people. You're different from people in the world. For example, you have someone that's begging outside. Well, what do? You look down on them and say, oh, they're dirty or they don't deserve, you know, you give them some money. You're being kind to them when others are not. So that's how mercy is a little bit different than kindness.
1: చూడండి, జాలి కనికరం, జాలి అన్న దయ అన్న రెండు ఒకటే అని అనుకుంటాం, కానీ జాలి వేరు దయ వేరు అని చెప్తున్నారు ఇక్కడ. కొంతమంది నీ ఎదుట ఏమి లేని వారు, చాలా మురికిగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అడగకపోయినా నువ్వేం చేస్తావు, వాళ్ళ మీద నీకేం కలుగుతుంది, దయ కలుగుతుంది. అంటే వాళ్ళు అడగలేదు కానీ వాళ్ళ మీద వాళ్ళని చూసినప్పుడు నీకేం కలుగుతుంది, ఇవ్వాలనిపిస్తుంది కదా నీకు, దానినే దయ అంటారు. జాలి వేరు, వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు వాళ్ళ మీద కనికరపడి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అది వేరు ఇది వేరు అని చెప్తున్నాడు. ఓకే.
0: You know, there in India, of course, I've been there for three times. So, you know, I'm not just some Westerner who's talking about India. I know I've experienced India and I know. But, you know, in India, there's a caste system, right? There's some that's on the top and there's some that are on the bottom.
1: Yes. చూడండి, కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని నేను చెప్తున్నాను. అంటే నేను అందరి గురించి అనడం లేదు, నేను నాకు తెలుసు అని చెప్పడం లేదు, కానీ నేను చూశాను కొన్నిటిని, నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. ఎలాగంటే కొంతమంది కులాలను బట్టి చేస్తుంటారు, కొంతమంది పెద్ద కులస్తులని, కొంతమంది తక్కువ కులస్తులని చూస్తూ ఉంటారు భారతదేశంలో.
0: And if I see someone that might have a lower job than I have, maybe their skin is darker, I can't make a difference in that. God is not a respecter of persons, and I can't either. I know that's harder in India because it's so much in the tradition. But as a Christian, we've got to show kindness to everyone, regardless of their status of life.
1: చూడండి, కొంతమంది నల్లంగా ఉంటున్నారని చెప్పి మనం వాళ్ళ మీద మనము నేను నల్లంగా లేను, నేను తెల్లంగా ఉన్నానని, లేదంటే నేను వాళ్ళందరికంటే ఎత్తున్నాను కాబట్టి నేను అందరిని తక్కువగా చూడాల్సిన అవసరం ఉందా? నిజానికి క్రైస్తవులు అనేటువంటి వాళ్లకు ఇటువంటి వేవ్ ఉండకూడదు, అందరు సమానంగా చూడాలి. అలాంటి దయ కలిగినటువంటి మనసుతో మనం జీవించుతూ ఉండాలి.
0: And a lot of that has to do with the next one as well, humility. Humility, being modest, humbleness of mind, not thinking that you're better than anyone else. A Christian just can't do that. A Christian cannot do that.
1: చూడండి, ఇక్కడ మనం చూడాల్సింది ఇంకోటి ఏంటంటే సాత్వికం గురించి మనం తెలుసుకోవాలి. ఇది చాలా మందికి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితే. ఇది మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం క్రైస్తవులలో.
0: Okay. Now the next one is meekness. Meekness.
1: Okay. అలాగే మృదుతత్వం అనేటువంటి విషయం మనం ఇక్కడ ఇంకోటి చూస్తున్నాము.
0: Right, so meekness has to do with being gentle, again, not being angry with people, things like that. The Bible says that Moses was meek, the meekest person on earth, in fact, the Old Testament would say.
1: Okay, చూడండి, క్రైస్తవులుగా ఉండాలనుకునే వాళ్ళకు ఏ కోపం ఉండకూడదు, ఏటువంటి ఆవేశాలు ఉండకూడదు, అందరు కూడా మృదువుగా ఉండాలి అని చెప్పబడుతుంది. పాత నిబంధనలో మృదుత్వం గురించి బాగా చెప్పబడి ఉన్నది.
0: Right, and then he tells us in finally on this list, patience, and maybe that's the hardest thing is patience.
1: చూడండి, అలాగే దీర్ఘశాంతము, ఇది చాలా కష్టమైన పరిస్థితి ఏమో, కానీ దీని గురించి మనం తెలుసుకోవాలి.
0: So patience, of course, means that we're long suffering. We suffer long with people. I just think about children. Sometimes children come around and, you know, they're all hollering. They've got a lot of energy. And then sometimes we're tired and we say, just go away. Go away. I don't have time to talk to you. But we need patience sometimes when it, not only children, but sometimes it takes a lot of patience to deal with our fellow Christians as well.
1: చూడండి, దీర్ఘశాంతం మనకు చాలా అవసరమై ఉంది క్రైస్తవులుగా ఉండవలసిన వాళ్ళకు. అంటే దీన్ని ఒకసారి ఉదాహరణగా పోల్చుకున్నట్లయితే, మనం చాలా అలసిపోయి ఉంటాము, మనల్ని దగ్గరకు పిల్లలు వచ్చి మనల్ని అల్లరి చేస్తూ, పిల్లలు మన మీద పడుతూ ఆడుకుంటూ ఉన్నప్పుడు, మనం అలసిపోయినప్పుడు మనకు ఎలా ఉంటుంది పరిస్థితి? పో వెళ్ళిపోండి, మీరు దూరంగా వెళ్ళండి అని చెప్పి మన పిల్లలను తిడుతూ అరుస్తూ ఉంటాం కదా, అలాంటివి కూడా ఉండకూడదు. అక్కడ కూడా మనకి ఏమి ఉండాలంట, దీర్ఘశాంతం కలిగి వారుగా ఉండాలంట. నిజానికి అది కేవలం పిల్లల విషయం గురించి మాత్రమే కాదు, అది క్రైస్తవంలో ప్రతి ఒక్కరితో మనం అలాగే ఉండాలి, దీర్ఘశాంతంగానే ఉండాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవుడు ఉండవలసినటువంటి పరిస్థితి.
0: So the last two points we've noticed again that there are things as a Christian in our Christian living that we've got to put off and some things we have to put on.
1: చూడండి, ఈ రెండు విషయాలను మనం తెలుసుకున్నాము. ఒకటి ఏంటంటే విడిచిపెట్టాలనేటువంటి విషయాలను తెలుసుకున్నాము, రెండవది ఏంటంటే ధరించుకోవాల్సినటువంటి విషయాలను తెలుసుకున్నాము.
0: This is not on the sheet, but there's a great example in Ephesians chapter 4. We want to read that. Ephesians 4 and verse number 28.
1: చూడండి, ఇది మనము మన మన ఈ పేపర్లో మనకు కనపడదు, కానీ ఇది మనం పర్సనల్ గా చదువుకుందాము. ఎఫెసియలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసియన్స్
0: 4:28.
1: 28వ వచనం అని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 28వ వచనం. వర్స్ 28 బ్రదర్?
0: Yes, Ephesians 4:28.
1: 27, 28 is combined.
0: Maybe the translation leaves it out. Shall I read it and let you translate it?
1: Okay.
0: All right. So verse 28, in some translations, for some reason, they leave verses out. So we have to be careful. Acts 8:37 is another verse that sometimes is left out of new translations. And that's a very important verse. But this particular verse, Ephesians 4:28, says, "Let him that stole steal no more."
1: చూడండి, ఇక్కడ దొంగతనం గురించి కదా నాన్న చెప్పేది. 28వ వచనంలో, దొంగిల వాడు ఇక మీదట దొంగిల అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుటకు కష్టపడవలను, అపవాదికి చోటు ఇవ్వకండి. ఓకే,
0: did you find it?
1: Yes.
0: Okay, all right. So notice that the Christian doesn't simply stop stealing.
1: Yes.
0: That's something you put off, but you also have to work honestly. And that's the point of the scripture.
1: క్రైస్తవుడు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా విడిచిపెట్టవలసిన వాడిగా ఉన్నాడు. ఇదేంటంటే, దొంగిలం దొంగతనం గురించి చెప్తున్నాడు. ఇదిగో అపవాదికి చోటే కాకండి, దొంగిల వాడు ఇక మీదట దొంగిలత అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుటకు కష్టపడవలను. చూడండి,
0: So,
1: ఇది మనం ధరించుకోవాల్సినటువంటి, విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది.
0: it's important to understand I've got to put off everything that the old man or woman did and replace it with something that God wants me to do through the example of Jesus Christ.
1: చూడండి, నిజంగా ఇక్కడ విడిచిపెట్టవలసిన వాటిని కూడా విడిచిపెట్టేసి చేయవలసినటువంటి వాటిని మనము చేయవలసిన వారుగా ఉన్నాము. అవన్నీ కూడా క్రీస్తు ద్వారా మనము చేయవలసిన వారుగా ఉన్నాము.
0: And so we have to remember that, and this is an example a lot of people don't like, I'm about to give you.
1: ఒక ఉదాహరణ మనం తీసుకోవాలి, కానీ కొంతమంది వీటిని ఇష్టపడని వ్యక్తులు కూడా ఉంటారు కొంతమంది.
0: If we're in sin and we ask for forgiveness, then we have to stop doing that sin. It's not that God is going to forgive us while we're in the sin. We have to stop the sin.
1: Again, brother, I can't get it.
0: No problem. If we are in a sin, involved in a sin, and we pray and ask for forgiveness.
1: Make this sentence is so short.
0: Okay. If we are in a sin, doing
1: ఒకవేళ
0: something
1: మనం ఏదైనా ఒక పాపంలో ఉన్నప్పుడు,
0: and we ask for forgiveness,
1: మనం ఒకవేళ క్షమాపణ అడుగుతున్నప్పుడు, మనం ఒకవేళ పాపంలో ఉన్నాం అనుకోండి, దాన్ని మనం క్షమాపణ అడిగినప్పుడు,
0: we have to stop that sin.
1: మనం క్షమింపబడిన తర్వాత ఖచ్చితంగా ఆ పాపంలను వదిలిపెట్టేయాలి.
0: There are some people that believe that, let's just say they're in an adulterous relationship. They're in a relationship they shouldn't be married together.
1: చూడండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక బాంధవ్యంలో కానీ వాళ్ళ సాన్నిహిత్యంలో కానీ వాళ్ళు ఆ విధంగానే పెళ్లి చేసుకుంటూ ఉంటారు.
0: And then maybe they obey the gospel and they ask and they have forgiveness of sins.
1: వాళ్ళు విధే వాక్యానికి విధేయత చూపించవచ్చును, దేవుని యొక్క వాక్యం ప్రకారము వాళ్ళు మారుతూ ఉండవచ్చును.
0: But then after that, they think that they can continue in that marriage that's an adulterous relationship, and that's not possible. You have to stop the sin, as difficult as that is.
1: Okay, చూడండి, ఇక్కడ బ్రదర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏం చెప్తున్నాడంటే, కొంతమంది పెళ్లి కాకముందే కొన్ని పాపాలు చేస్తూ ఉండేవారుగా ఉండొచ్చు. తర్వాత వాళ్ళకు పెళ్లిళ్ళు అయిన తర్వాత, సారీ, ఆ పెళ్లి కాకముందే వాళ్ళు పాపాలు చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ తర్వాత వాళ్ళు క్షమింపబడి దేవుడి దగ్గర మారు మనసు పొంది వాక్యమును విని, వాక్యమును అంగీకరించి, దానికి విధేయత చూపించి, పాపములను ఒప్పుకొని క్షమింపబడి నూతనంగా జీవించడానికి ఇష్టపడి ఉండవచ్చును. కానీ ఆ తర్వాత వాళ్ళు మంచిగా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ అదే పాపాన్ని మళ్ళీ చేస్తే వారిగా ఉంటారు కొంతమంది.
0: Again, Ephesians 4:28 that we just read, let him that stole steal no more. And you can put any sin in there. And any sin that you do, you have to stop doing the sin.
1: చూడండి, ఇక్కడ దొంగిలి వాడు ఇక మీదట దొంగిలికోకుండా చేతులతో కష్టపడి పని చేయాలని చెప్పాడు కదా, అక్కడ కేవలం దొంగతనం గురించే మాత్రమే కాకుండా మనం ఏ పాపాన్ని అయినా కూడా మనం అక్కడ అప్లై చేయవచ్చు. అంటే దొంగతనం గురించి కాకుండా వ్యభిచారం గురించి అయినా పెట్టుకోవచ్చు, ఇంకొకటి అబద్ధం గురించి అయినా పెట్టుకోవచ్చు, ఇంకొకటి ఇంకా ఏదైనా బూతులు మాట్లాడదాని గురించి, ఇంక ఏదైనా కానీ సరే ఆ వచనంలో మనం అప్లై చేసుకున్నట్లయితే ఇక మీదట అవన్నీ కూడా విడిచిపెట్టి ఉండాలి అని చెప్పబడుతుంది.
0: So in all of this, in our Christian living, it's not just that we want to become less sinful.
1: చూడండి, ఇదంతా కూడా క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండవలసినటువంటి పరిస్థితి ఇది.
0: It's not that we want to be less sinful, but we're trying to become more like Christ.
1: చూడండి, మనము పాపం లేని వారిగా క్రీస్తు వలె జీవించే దానికి మనము ముందుకు వెళ్ళాలి.
0: Okay, that's going to bring us to point four. Do you want to put that off till next week, or do you want to continue?
1: No. We can do that after week, next week.
0: Do the next week. Okay. So I hope that these have been very good for all of us to understand, just to look over the points again in our Christian living. A Christian belongs to Christ. We've got to understand that. I don't belong to myself anymore. I belong to Christ.
1: అలాంటి ఇప్పటి వరకు మనం చూసుకున్నాము క్రైస్తవుని యొక్క జీవితం ఎలాగా ఉండాలని తెలుసుకున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం అందరం కూడా క్రీస్తునకు సంబంధించిన వారం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం అన్ని కూడా గతాన్ని విడిచిపెట్టేయాలి, నూతనంగా క్రీస్తునందు జీవించడానికి ఇష్టపడాలి.
0: And I've got to put off the old life, the things I used to do before I became a Christian. I cannot put those back on. I've got to put those off.
1: మనం క్రైస్తవుడు కాకుండా ముందు మనం ఎలాగైతే జీవిస్తూ ఉన్నామో క్రైస్తవులమైన తర్వాత అవేవి కూడా మళ్ళీ మన జీవితంలోకి రాకోకుండా వాటిని అక్కడే సమాధి చేసి వాటిని అక్కడే మనం వదిలిపెట్టి ముందుకు నడవాల్సిన వారిగా ఉన్నాము.
0: And then finally we have to put on the new life. If we don't fill up our old life and we don't fill it up with something new and good, then the old things are going to come back. That's just human nature. So we put off the old, we put on the new.
1: చూడండి, ఎవరైనా కానీ సరే ఒక గతాన్ని విడిచిపెట్టిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించకపోతే ఖచ్చితంగా పాతపు జీవితం మళ్ళీ వచ్చి అందులోకి చేరుతాయి. కాబట్టి ఇది మామూలుగా సాధారణంగా జరుగుతున్నటువంటి విషయాలే. మనం ఎప్పుడైతే పాతవి విడిచిపెడుతున్నామో వెంటనే మనం కొత్త దాంతో నింపుకోవాలి. అలాగే ఇప్పుడు క్రైస్తవులం కూడా క్రీస్తునందుకు రాకముందు మనం ఎలాంటి జీవితం గడుపుతున్నామో క్రీస్తునందుకు వచ్చిన తర్వాత నూతనమైనటువంటి క్రీస్తు చెప్పినటువంటి విధానాలను ధరించుకుంటూ ఉండాలి. అప్పుడే పాతవి మన దగ్గర నుండి దూరం అవుతూ వస్తాయి, పూర్తిగా దూరం అవుతాయి.
0: So do we have any questions or comments before we close out the class today?
1: ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా దీని గురించి మనం ఏమైనా ఆలోచన చేసేదానికి? నో బ్రదర్, హియర్ అండ్
0: నో
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: Oh, that's good. Everybody understands everything.
1: Yeah.
0: All right. Well, again, thank you so much, everyone, for attending, and thank you for being with us on our class, and I hope that you gained something from it today.
1: రండి, అందరికి కూడా వందనాలండి. అందరికి సంతోషమైనటువంటి వందనాలండి. మీరు సంతోషంగా వాక్యం వింటున్నారు, నేర్చుకుంటూ ఉన్నారు.
0: All right, let's end today with a word of prayer.
1: ఓకే, మనం ప్రార్థన ద్వారా ఈ యొక్క కుడికిన ముగించుకుందాము. దాసు గారు ప్రార్థన చేస్తారా?
2: చేస్తాను.
1: ఓకే, ప్లీజ్ ప్రే.
0: మీ ఓ దాసు?
1: నో, దాసు ఓన్లీ.
0: దాసు, ఓకే.
2: పరమందు ఆసీనుడు ఒక తండ్రి, కరుణా సంపన్నుడు అయిన దేవ, నీ సర్వశక్తి గల నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ దినం వరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి మాకు ఆరోగ్యాలనిచ్చి క్షేమకరమైన జీవితాలను ప్రసాదింపచేశారు, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాలపు సమయంలో నాయన అమెరికా సహోదరుల ద్వారా మీరు మాకు నేర్పించినటువంటి అనేకమైన ఆత్మీయ పాఠాలను బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము. క్రైస్తవునిగా మా బాధ్యత ఏంటో, క్రైస్తవునిగా మా జీవన విధానం ఎలా ఉండాలో అనేటువంటిది చాలా చక్కగా వివరించటంలో ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చి మీరు కృప చూపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని, వారు చేస్తూ ఉన్నటువంటి పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మా అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలుగులో అనువాదం చేసినటువంటి సహోదరులు రవివర్మను బట్టి మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. తనను తన భార్యను తల్లిదండ్రులను వారి పరిచర్యను ఆశీర్వదించి అభివృద్ధి పరచండి తండ్రి. నీ పని చేయాలన్నటువంటి ఆసక్తి విషయంలో మరి కృప చూపించి మార్గాల్లో సరళం చేయండి. అలాగే ఆన్లైన్ తరగతికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించండి తండ్రి. అలాగే రాబోయే దినాల్లో మరిన్ని గొప్ప సంగతులు సోదరుల ద్వారా మేము నేర్చుకుని మేము ఆత్మీయంగా బ్రతుకుతూ మేము పనిచేస్తున్నటువంటి స్థానిక సంఘాలలో ఈ పాఠాలను బోధిస్తూ వారు కూడా ఆత్మీయంగా బలపడేటట్లుగా మేము ప్రోత్సహించడానికి కృప చూపించమని, సమస్త విషయాల్లో తోడుగొండమని, మా ప్రభువారి యొక్క రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే వారంలో ఇలాగా కలిసి మరిన్ని సంగతులు మేము నేర్చుకునే అవకాశం మాకు ఇమ్మని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
0: Amen. Amen.
1: Amen.
0: All right. Thank you, everyone, for attending our class today.